0: अभी आप फिल्मी गीतों का कार्यक्रम चित्र गीत सुन रहे थे। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। श्रोताओं, आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖమాసం, బహుళపక్షం, దశమి, మే నెల 12వ తేదీ ఈరోజు మంగళవారం.

కార్యక్రమంలో భాగంగా ముందుగా వినండి ఒక వేమన సూక్తి. కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు, సాను జాతమయ్య సకల కులము, హెచ్చు తగ్గు మాట ఎట్లెరుంగవచ్చు, విశ్వధాభిరామ వినుర వేమ. వేమన ప్రబోధించిన నీతిని గుర్తుంచుకుంటే కులతత్వము సమానత్వానికి నెలవవుతుంది, కొలువవుతుంది. ఏ కులం వారు ఆ కులం వారిని అభిమానిస్తూ పక్క కులం వారిని అభిమానించినట్లు నటిస్తూ ఉండడం వలనే కులాల పేరిట ఈరోజు కొత్త కొత్త కుంపట్లు ఏర్పడుతున్నాయి. సంఘాలు ఏర్పడి సమైక్యతను సర్వనాశనం చేస్తున్నాయి. కులపిచ్చి, కులగజ్జి, అంటువ్యాధిలా ప్రబలిపోతుంది. రాజకీయ రంగం తీసుకుంటే ఓట్ల కోసం సభలు, సమావేశాలు జరిగినప్పుడు కులతత్వంతో ఐకమత్యం విజృంభించినట్లు ప్రతి ఒక్కరిని భ్రమ పెడుతుంది. ఆ తర్వాత తమ పబ్బం గడపగానే ఏ కులం పక్షి ఆ కులం గూటికి చేరి అభివృద్ధి కార్యక్రమాలని కులాల వారీగా విభజించబడుతున్నాయి. శోచనీయమైన విషయం ఏమిటంటే అందరినీ అలరించడానికి వినోద సాధనంగా ఉంటున్న సినిమా ప్రపంచంలో కూడా ఈరోజు కులాల పేరుతో విభజిస్తున్నారు. ఇలా ఏ కులం వారు ఆ కులం వారు అంటే అభిమాన సంఘాలు ఏర్పడి కలకలాడాల్సిన కళాఖండాలని వీరు నాశనం చేస్తున్నారు, నరికివేస్తున్నారు. సమైక్యతకు పాటుపడి ప్రభుత్వ ఆశయంతో కూడా భాగంగా వీరు సంఘాలను రద్దు చేస్తే శాంతి సర్వము జాగృతి వైపు పయనిస్తుందనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎన్నో ప్రాంతాలను ఐక్యం చేసుకొని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపదికలు చేరువు కావాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఒకటే ఒకటి కేంద్రం, అది అందరికీ కలిసి వచ్చే ప్రాంతీయతత్వం. అందుకే ఏదైనా ఒక తల ఎత్తే సమానత్వాన్ని అతలాకుతలంగా మనం చేయకుండా అందరం కోసం, న్యాయం కోసం మనం పోరాడాలన్నది ఒక నిజమైన ఉద్వేగం. ఇదే మన ఆశయానికి పరిధి అంటూ ఉండాలి. విన్నారు కదా, ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవ సూచనలు. ఎంవి నార్త్ ప్యాసేజ్, రేపుదయం 6 గంటలకు రంగత్కై, స్వరాజ్ దీపం మరియు లాంగనల మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12:00 రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి భారటంగ్, రేపుదయం 6:30 సహీద్ దీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 సహీద్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపుదయం 6:30 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 9:00 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగాచాంద్, రేపుదయం 7:00 రంగత్కై, సహీద్ దీపం, స్వరాజ్ దీపం, స్టేట్ ఐలాండ్, కదంతల, లాంగలని మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే, రేపుదయం 11:00 సహీద్ దీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి 1:00 స్వరాజ్ దీపానికి చేరుకుంటుంది. తిరిగి 2:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక, రేపుదయం 11:30 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి 2:00 సహీద్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి 3:30 సహీద్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా, రేపు 2:30 సహీద్ దీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగాచంద్, రేపు ఉదయం 7:00 మాయబందర మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవ

సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఈరోజు విజ్ఞాన శాస్త్రం. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, తదుపరి కొన్ని పాటలు వినవచ్చు. ఇప్పుడు వినండి. ఈరోజు అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 13వ తేదీన ఈ యొక్క దినాన్ని జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మొక్కల ఆరోగ్యాన్ని రక్షించడం ద్వారా ఆకలిని అంతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యం మరియు పర్యావరణాన్ని కాపాడటం గురించి అవగాహన పెంచడం. ప్రాముఖ్యత ఏమనగా మొక్కలు మనకు ఆహారము, ఆక్సిజను అందిస్తాయి. వీటిని రక్షించడం వల్ల పర్యావరణము మరియు ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది.

0: తం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యం మరియు పర్యావరణాన్ని కాపాడటం గురించి అవగాహన పెంచడం. ప్రాముఖ్యత ఏమనగా, మొక్కలు మనకు ఆహారము, ఆక్సిజను అందిస్తాయి. వీటిని రక్షించడం వల్ల పర్యావరణము మరియు ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు, యుఎన్ ద్వారా ఈ యొక్క రోజును అధికారికంగా గుర్తించారు. అదేవిధంగా ఈ అంతర్జాతీయ మొక్కల దినోత్సవాన్ని అధికారికంగా ఈరోజు జరుపుకోవడం విశేషం. మొక్కల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా ఆకలిని ఎలా నిర్మూలించవచ్చో, పేదరికాన్ని ఎలా తగ్గించవచ్చో, జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణాన్ని ఎలా రక్షించవచ్చో మరియు ఆర్థిక అభివృద్ధిని ఎలా పెంచవచ్చు అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. మన ఆరోగ్యం మరియు మన గ్రహం యొక్క ఆరోగ్యం రెండు కూడా మొక్కలపై ఆధారపడి ఉన్నాయి. మనం తినే ఆహారంలో 80%, మనం పీల్చే ఆక్సిజన్లో 98% మొక్కల నుండి వస్తాయి. అయినప్పటికీ అవి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి సంవత్సరం మొక్కల తెగుళ్ళు మరియు వ్యాధుల కారణంగా 40% వరకు ఆహార పంటలు నష్టపోతున్నాయి. ఇది వ్యవసాయాన్ని దెబ్బతీస్తూ పెరుగుతున్న ప్రపంచ ఆకలిని తీవ్రతరం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది కూడా. మొక్కల వ్యాధుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అదేవిధంగా కొన్ని బిలియన్లు పైగా మరియు హానికరమైన కీటకాల వల్ల కనీసం 70 మిలియన్ల నష్టం వాటిల్లుతుందనేది ఒక అంచనా. మొక్కల ఆరోగ్యం, వాటిని పెంచే జీవన విధానం, వాటి యొక్క అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కంటే తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి మొక్కలను రక్షించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వాతావరణ మార్పులు మరియు మానవ కార్యకలాపాలు పర్యావరణ వ్యవస్థలను మారుస్తూ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూనే తెగుళ్ళు వృద్ధి చెందడానికి కొత్త ఆవాసాలను సృష్టిస్తున్నాయి. గత దశాబ్దంలో 3 రెట్లు పెరిగిన అంతర్జాతీయ ప్రమాణాలు మరియు వాణిజ్యం కూడా తెగుళ్ళు వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో మనం ప్రజల కోసం అలాగే భూమి కోసం మొక్కలను రక్షించుకోవాలి మరియు ఇందులో మనందరిది పాత్ర కూడా ఉంది. మొక్కల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా ఆకలిని ఎలా నిర్మూలించవచ్చో, పేదరికాన్ని కూడా ఎలా తగ్గించవచ్చు, జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణాన్ని ఎలా రక్షించవచ్చు అనేది కూడా మనకు ఆచరణ సాధ్యం అవుతుంది. అందుకే ఈ నిబంధనను 2025-26 పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, జాంజీనియా, టాంజీనియా మరియు జాంబియా దేశాలు సంయుక్తంగా సంతకం చేసిన ఒక తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం ఆరోగ్యకరమైన మొక్కలు భూమిపై ఉన్న సమస్త జీవరాశికి, అలాగే పర్యావరణ వ్యవస్థల విధులకు, ఆహార భద్రతకు మరియు పోషణకు పునాదిగా నిలుస్తాయి. అంతేకాకుండా 2050 నాటికి పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం అందించడానికి అవసరమైన వ్యవసాయం యొక్క సుస్థిర అభివృద్ధికి మొక్కల ఆరోగ్యం కీలకమని కూడా ఈ తీర్మానం పేర్కొంది. అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం మొక్కల ఆరోగ్యం యొక్క కీలక ప్రాముఖ్యత, అలాగే మానవ, జంతు మరియు పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని కలుపుకొని ఉన్న మన వన్ హెల్త్ విధానంలో భాగంగాను ప్రముఖంగాను చాటి చెప్పడానికి ఒక అవకాశంగా ఉంటుంది. మన గ్రహం అందించగల ఆహార వనరులను గరిష్ట స్థాయికి పెంచడానికి మనము చేయగలిగినదంతా చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి అత్యంత కీలకం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషంగా మనము భావిస్తున్నాము.
1: విన్నారు కదా, ఇప్పుడు వినండి

ఈ వారం ప్రపంచ రహదారి భద్రతా వారంను మే 8వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ వారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సురక్షితమైన డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్టును ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం, రోడ్డు ప్రమాదాలలో మరణాలను మరియు తీవ్రమైన గాయాలను తగ్గించడం, ట్రాఫిక్ నిబంధనలను గుర్తించి అవగాహన కల్పించడం, ప్రమాదరహిత ప్రయాణం కోసం చర్యలు తీసుకోవడం, హెల్మెట్ వాడకంలో ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ను మాత్రమే ధరించాలని చెప్పడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు ధరించడం తప్పనిసరి, వాహనాలను నడిపేటప్పుడు నియంత్రిత వేగంతో నడపాలి, ట్రాఫిక్ నిబంధనలను, సిగ్నల్స్ను, సంకేతాలను పాటించాలని, మద్యం సేవించి వాహనం అనేది నడపకూడదు, అందరూ కలిసి రహదారి భద్రత ప్రాధాన్యతకు ఇద్దాం మరియు సురక్షితంగా ప్రయాణిద్దాం.

0: నేటి విజ్ఞాన శాస్త్రం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం అగ్నిపర్వతాల్లో అగ్ని ఎలా పుట్టింది అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం. భూమి లోపలికి త్రవ్వుకుంటూ పోతే అంతకంతకు వేడి ఎక్కువవుతూ ఉంటుందని మనకు తెలుసు. ప్రతి 130 అడుగుల లోతుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. భూమి లోపల 2 మైళ్ళ లోతున నీళ్లు మరిగే తాపం ఉంటుంది. 30 మైళ్ళ లోతుకి తవ్వగలిగితే సుమారు 1200 డిగ్రీలు ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఆ వేడిలో రాళ్లు కూడా కరిగిపోతాయి. భూకేంద్రం దగ్గర సుమారు 5500 డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. భూమి పైపచ్చు 2 పొరలుగా ఉంటుంది. పైపొర గ్రనైట్ రాతితోనూ, దాని కింద పొర బస్టాల్తో రాతితోనూ ఏర్పడ్డాయి. ఈ బస్టాల్తో రాతిపొర మీదనే సముద్రాలు ఖండాలు ఏర్పడి ఉన్నాయి. భూగోళపు మధ్యలో 4000 మైళ్ళ వ్యాసం కలిగిన కరిగిన ఇనుపగోళం ఉన్నదని నమ్ముతున్నారు. భూమి లోపల సుమారు 30 మైళ్ళ లోతున గల వేడికి కరిగిన రాళ్ళు కరగడం వల్ల ఎక్కువ స్థలం ఆక్రమిస్తాయి. భూమి మీద కొన్ని చోట్ల పర్వత పంక్తులు పైకి లేస్తూ ఉంటాయి. ఆ విధంగా పైకి లేచిన పర్వతాల కింద ఒత్తిడి తగ్గుతుంది. అక్కడ కరిగిన రాతి ద్రవం సరస్సులా ఏర్పడి వీలైతే బయటికి పోవడానికి సందులు వెతుక్కుంటూ ఉంటుంది. పర్వతాలు పైకి లేచిన చోట్ల బలహీనమైన పగుళ్ళు సందుల్లో నుంచి లోపల రాతి ద్రవంపైకి ఉబికి వస్తుంది. అదే అగ్నిపర్వతం. అగ్నిపర్వతం పేలినప్పుడు వేడి వాయువులు, ద్రవము, ఘనపదార్థపు ముక్కలు, నలుసులు మసి పైకి విసురుగా విరజమ్మబడతాయి. పైకి పొర్లిన పదార్థం మేటలు వేసి శంకు ఆకారంలో పర్వతంలాగా ఏర్పడుతుంది. ఆ శంకు చివర బిళం క్రేటర్లా ఏర్పడుతుంది. దానినే మనం అగ్నిపర్వతం అంటాం. భూమి లోపలి ద్రవం బయటకు రాగానే ఒత్తిడి ఉష్ణోగ్రత తగ్గుతాయి. ఆ ద్రవం రూపభేదము రసాయన భేదము లావా అవుతుంది. అయితే భూమి లోపల ఇనుము కూడా కరిగిపోయేటంత వేడి ఎక్కడ్నుంచి వచ్చింది? సూర్యగోళం నుంచి. కొంత ఆవిర్ముద్ద తెగిపోయి భూమి ఏర్పడిందని ఒక సిద్ధాంతం చెబుతుంది. ఆ వేడి వాయువు క్రమక్రమంగా రేడియేషన్ వల్ల చల్లబడి ద్రవమై పైభాగం పెచ్చుకుంటుందని, కానీ లోపలి భాగం ఇంకా ద్రవరూపంలోనే ఉన్నదని, అందుకనే భూమి పైపెచ్చు నుంచి తవ్వుకుంటూ వెళ్లిన కొద్దీ అంతకంతకు ఉష్ణోగ్రత హెచ్చుతూ ఉన్నదని ఒకప్పుడు నమ్మేవారు. భూమి పుట్టి 4500 కోట్ల సంవత్సరాలైందని పరోక్ష నిదర్శనాలు ఉన్నాయి. అలనాటి వేడి ఇంతకాలం పాటు ఇంకా మిగిలి ఉండడం సాధ్యం కాదు. ఎర్రగా కాలిన ఇనుపగుండును శూన్య ప్రదేశంలో ఉంచినా సరే కొంతసేపటికి రేడియేషన్ ద్వారా వేడి కోల్పోయి చప్పగా చల్లారిపోక తప్పదు. కనుక భూగర్భంలో నిరంతరం వేడి పుడుతూనే ఉంటుంది తప్ప 1000000 డిగ్రీల ఉష్ణోగ్రత ఇంతకాలం నిలబెట్టుకోవడం సాధ్యం కాదు.
1: సైన్స్ కాలం విశ్లేషణ అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క చరిత్ర, దాని అభివృద్ధి దశలు,

0: ముఖ్య ఆవిష్కరణలు మరియు కాలక్రమేణా సమాజంపై దాని ప్రభావం గురించి విశ్లేషించడం. ప్రాచీన గ్రీకు కాలం నుండి శాస్త్రీయ విప్లవం అనేది మనకు తెలిసిందే. 16వ శతాబ్దం వరకు, ఆధునిక సాంకేతిక పురోగతి వరకు శాస్త్రము ఎలా పరిణామం చెందిందో వివరించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య కాలాలు విశ్లేషణ మనం తీసుకున్నట్లయితే, ప్రాచీన కాలంలో గ్రీకులు సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రము అనేది ఇక్కడే ప్రారంభమైంది. సహజ తత్వంపై శాస్త్రం అనేది దృష్టి పెట్టేవారు. ప్రకృతి దృగ్వే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. మధ్యయుగం నాటికి గ్రీకుల రచనలు మరియు వారి విచారణలు, పునరుద్ధరణ, సమ్మేళనం అనేది జరిగింది. ఇక శాస్త్రీయ విప్లవం అనేది గ్రీకు భావనల నుండి బయటపడి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మొదలయ్యాయి అంటారు. సూక్ష్మదర్శిని వంటి సాధనాలు, మెరుగైన కొలత పద్ధతులు సైన్స్ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆధునిక కాలంలో రామన్ ఎఫెక్ట్. 1928లో సివి రామన్ కనుగొన్న కొన్ని పరిశోధన నేషనల్ సైన్స్ గురించి జరుపుకోవడానికి కారణము ఇది. భారత శాస్త్రవేత్తల యొక్క కృషికి నిదర్శనం. సాంకేతిక పురోగతి, కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధనలు, ఆలోచనలు వంటివి ఈ యొక్క సైన్స్ పరిధిని విస్తరి విశ్లేషణలో ముఖ్య అంశాలు శాస్త్రీయ పద్ధతి, పరిశీలన, ప్రయోగాలు, డేటా విశ్లేషణ ద్వారా జ్ఞానాన్ని మనము పొందడము. ప్రాచీన భారతీయ విజ్ఞానము వేదకాలం నుండి ఋషులు చేసిన అద్భుత ఆవిష్కరణలు, మేధో వారసత్వము, వాటి యొక్క ప్రభావము శాస్త్రము సమాజాన్ని, సాంకేతికతను ఎలా మార్చింది మరియు శాంతి అభివృద్ధికి ఎలా దోహదపడిందనేది కూడా మనము కొన్ని విధాలుగా తెలుసుకోవలసిన విషయాలే. సైన్స్ అనేది విశ్వం పరిరక్షించదగిన పరికల్పనలు మరియు అంచనాల రూపంలో జ్ఞానాన్ని నిర్మించి మరియు నిర్వహించే ఒక క్రమబద్ధమైన విభాగం. ఆధునిక శాస్త్రం సాధారణంగా 2 లేదా 3 ప్రధాన శాఖలుగా విభజించబడింది. భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేసి సహజ శాస్త్రాలు మరియు వ్యక్తులు మరియు సమాజాలను అధ్యయనం చేసే సామాజిక శాస్త్రాలు అధికారిక శాస్త్రాలుగా సూచించబడినప్పటికీ, తర్కము, గణితము మరియు సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ అధ్యయనం సాధారణంగా వేరుగా పరిగణించబడింది.
1: भरोसा वही है जो समय के साथ और स्ट्रॉन्ग हो जाए, जैसे आपका भरोसा मारुति सुजुकी पे. और इसी भरोसे के लिए हम आपको कहना चाहते हैं थैंक यू. स्पेशल लॉयल्टी रिवॉर्ड्स के साथ अपग्रेड करें टू द ब्रांड न्यू मारुति सुजुकी विक्टोरियस विद अ लॉयल्टी रिवॉर्ड ऑफ अप टू 30,000 और विक्टोरियस के 50,000 प्राउड ओनर्स के एक्सक्लूसिव सर्कल का हिस्सा बने.
2: ऑफर वैलिड फॉर एग्जिस्टिंग मारुति सुजुकी कस्टमर्स. TNC अप्लाई.

మీరింతవరకు నేటి విజ్ఞాన శాస్త్రం కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, తదుపరి కొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి మరి. నమస్తే.